0: ఈ రాత్రి దినుమ్మదిన్లాదే లుతరై ప్రతిపదకి అన్న సూదానం వెన్నె మహాజన సంపత గువిసెత్ ఇవగేమ మెగాపవ ధన నిధానే హందహాన అద సంపత జయలుతరై సా శుభదవసక లుతరై అతటగన్న ఈ రాత్రి బలన్న నొహకి ఉనానం మే వెలావ వాసనావంతమ వెలావ వెన్న పులువాం 5279 వన వార్య మహాజన సంపత లుతరై అతటగన్న ఎన్నక్షరయ జయగ్రహై అక్షరయ ఉన అంక 6 3 0 9 1 0 వాసనవంత అంక సతహనే సతహన్నునే 5279 వన వార్య ఎన్నక్షరయ అంక 6 3 0 9 1 0 వాసనవంత అంక లెస హందునా గత్తే గోవిసేత 4521 వన వారేది ఎన్నక్షరయ అంక 22 అంక 26 అంక 29 సహ అంక 67 ఒబట వాసన ఉదా కలే 4521 వన వారే గోవిసేత లుతరయ ఎన్నక్షరయ అంక 22 అంక 26 అంక 29 సహ అంక 67 వాసనవంత అంక లెస హందునా గత్తే మెగా పవర్ లుతరయ 2627 వన వారేది ఎల్లక్షరయ సుపిరి అంకే ఉన అంక 17 8 21 35 సహ 53 వాసనవంత అంక సతహనే సతహన్నునే 2627 వారే మెగా పవర్ లుతరయ ఎల్లక్షరయ సుపిరి అంకే అంక 17 బవట పత్తున అంక 8 అంక 21 అంక 35 సహ అంక 53 వాసనవంత అంక ఉనే ధన నిధానయ 2309 వారేది 6 అంక 5 అంక 25 అంక 42 సహ అంక 69 అయి వాసనవంత అంక లెస హందునా గత్తే 2309 వారే ధన నిధానయ 6 అంక 5 25 అంక 42 సహ అంక 69 హందహన లుతరై 2588 వన వారేది మీన లగ్నే జయగ్రహి లగ్నే బవట పత్తున అంక 3 11 43 సహ 60 వాసనవంత అంక సతహనే సతహన్నునే 2588 వన వారే హందహన లుతరై మీన లగ్నే 3 11 43 60 అంక సతహనే సతహన్నునే అద సంపత 857 వన వారేది రటావ ఉనా 1 0 9 1 0 0 9 1 0 ఎన్న అక్షరయ అద సంపత 857 వన వారే 1 0 9 1 0 0 9 1 0 ఎన్న అక్షరయ జయగ్రహి వాసనవ ఉదా కలే NLB జయ లోతరయ్య 547 వన వారేది ఈ అక్షరయై జయగ్రహి అక్షరయ బాట మత్తవన్నే అంక 4 6 6 3 వాసనవంత అంక లెస హందునా గత్తా 547 వన వారేది ఈ అక్షరయ అంక 4 6 6 3 జయ లోతరయ్య వాసనవంత అంక లెస హందునా గత్తే මේ කියන සූදානම් වන්නේ 395 වන සුබ දවසක් ලොතරැයියේ ජයග්‍රහයි ප්‍රතිඵලය මීන ලග්නේ ජයග්‍රහයි වාසනවන්ත ලග්නේ බවට පත් වුණා අංක 1 8 19 ජයග්‍රහයි අංක බවට පත් වෙද්දී ප්‍රවර්ධන අංකය උනේ 28 40 395 වන වාරයේ සුබ දවසක් ලොතරැයියේ මීන ලග්නේ ජයග්‍රහයි ලග්නේ අංක 1 8 19 වාසනවන්ත අංක ලෙස හඳුනා ගනිද්දී 28 40 ප්‍රවර්ධන අංකය ලෙස හඳුනා ගත්තා සුබ දවසක් ලොතරැයි ජය ලොතරැයි අද සම්පත හදාන ධන නිධානය මෙගා පව ගොවිසෙත මහජන සම්පත ඊයේ රාත්‍රියේ දිනුම් බදින ලද ලොතරැයි වල ප්‍රතිඵල තමයි මේ විදිහට සඳහන් කළේ ඔබ මේ වෙන විටත් වාසනාවන්තෙක් වාසනාවන්තයක් බවට පත් වෙලා ඇති වේලාව උදෑසන 6යි විනාඩි 38යි
1: ශ්‍රී ලංකාවේ ප්‍රථම වතාවට රයිනෝ රූෆින් වෙතින් හඳුන්වා දෙන රයිනෝ ප්‍රිමියර් ජල ප්‍රතිරෝධී මතුපිට ආරක්ෂණය සහිත රූෆින් ෂීට් Rhino roofing within Hadunwa Dina. Rhino Premier Roofing Sheet. Fedivistra Sandha. Dhatuna Anuhaya Amatana. FM 93.5. FM 93.7. Lakhana. Radio ITN.

ప్రబలమ విద్యానుకూల విసదము ఓతుషీల్ యాక్టివ్ ప్లస్ సైబర్ జైన్.

రైడ్ పోదామన్నా అల్ల బురాటే సింధు మీ ఇదట అల్ల బులావి మేము దేన్నని రోజు సూదానం రైట్ బెన్న ఫస్ట్ క్లాస్ కి దేన్నని మీ హిందీ గీత రోజా.